0: జంజు వంశిని రాజే గాలాను దైన లాను దైన కృష్ణ లాను దైన జంజు వంశిన రాధికా లాను దైన భందై గాయే కృష్ణాజీ రాధికా లాయలేన భందై గాయే కృష్ణాజీ రాధికా లాయలేన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన
1: ఎస్తా లీలా దిన్ బరి పని గాను సక్నుంచా

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవశ సుజన మనున్ బడాలె పని కృతి ఉజ్వల సుత సయిత